સંગીત પ્રિયુલારા વિશેષંગા મન મુદ્દુ મુદ્દુ પિલ્લલારા మధ్యాహ్నపు వేళ 45 నిమిషాలకు అలవాటు ప్రకారంగా మన బాలానందమనే తెలుగు కార్యక్రమం ప్రసారం చేస్తాం. విశేషంగా శనివారం నాడు మీరు ఇంట్లో ఉంటున్నారు, లేదా ట్యూషన్కి వెళ్తున్నారు, లేదా ఎక్కడికైనా వెళ్తున్నారు, సమయం గడుపుతున్నారు, విశేషంగా మీ కుటుంబాలతో, బంధువులతో, మిత్రులతో, ఇంకా మీ కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం 45 నిమిషాలకు ప్రసారం చేస్తాం. విశేషంగా మన ముద్దు ముద్దు పిల్లల కోసం పదండి శ్రోతలరా, ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం మొదలు పెడుతున్నాం మంచి మంచి పాటలతో.

పిల్లలంటే ఎంతో ఇష్టం మాకు కదా. పిల్లలు మన జీవితంలో అద్భుతమైన పాత్ర ఉంటుంది. ప్రత్యేకమైన పాత్ర ఉన్నందువల్ల మన పిల్లలు మన జీవితంలో అద్భుతంగా ఉంటారు. విశేషంగా చిన్నప్పటి నుంచి పెద్దగా అయిన తరువాత మన పిల్లలు మన పిల్లలే ఉంటారు. పెద్దగా అయిన తరువాత కూడా మన పిల్లలే అంటాము.

0: సంగీత ప్రియులారా, విశేషంగా మన ముద్దు ముద్దు పిల్లలారా, ఈ శనివారం నాడు ఎక్కడికైనా వెళ్తున్నారు లేదా ఇంట్లో ఉంటున్నారు, సమయం గడుపుతున్నారు, ట్యూషన్కి వెళ్తున్నారు, మంచిగా ఈ వీకెండ్ బాగా గడపండి. కుటుంబాలతో, మిత్రులతో ఎక్కడికైనా ఇంకా ఎవరైనా ఉంటున్నారు, సమయం బాగా గడపండి. జీవితం అద్భుతంగా ఉంది, జీవితం ఆనందంగా గడపండి.
1: లేడు లేసిగు సులాస్టు బెంచ్ ముద్దు మొహం,
2: టిఫిన్ బాక్సెస్ సర్ది చూడు, ఐన్ చెయ్యి యూనిఫామ్,
1: మెస్ క్లాస్ నీల్ డౌన్ బెంచ్ మీద ఎక్కి చూడు,
2: లేట్ నైట్ పాలిష్ చెయ్యి, కుళ్ళు సాక్స్ వాష్ చెయ్యి,
1: డైలీ లేట్ గెట్ అవుట్,
2: నైట్ డౌన్ వికెట్,
1: హోంవర్క్ ఎస్కేప్,
2: డైలీ ఇదే టార్చర్ అండి,
1: చిలికి బిచిలికి
2: బింబిలికి బిలాబీ.

మధ్యాహ్న వేళ ఎవరెవరు తమ భోజనం తయారు చేస్తున్నారు లేదా మీరు భోజనం చేస్తున్నారు సురుచి చెప్తూ ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం విశేషంగా మన పిల్లల కోసం తయారు చేశాం ఈ మధురమైన పాటలు మీకోసం మీ ఆనందం కోసం విశేషంగా ఈ వీకెండ్ కదా విశ్రాంతి తీసుకుంటున్నారు సమయం గడుపుతున్నారు మీ బంధువులతో మిత్రులతో కుటుంబ సభ్యులతో ఆనందించండి ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం

పిల్లల గురించి మాట్లాడాలంటే పిల్లలు దేవుని వరం. నిజంగా పిల్లలు మన జీవితంలో దేవుడి ఇచ్చిన బహుమతిలాగా ఉంటుంది. పిల్లల నవ్వు

0: పెద్ద డ్రామా దీని బోగ దందామా ఇది పేరెంట్స్ కి పరీక్ష ఇది బ్రదర్ కి శిక్ష దీనికి యాంటీబయాటిక్ లేదా దీనికి నీరసం రాదా దీంతో మాట్లాడను దీంతో ఆట్లాడను ఇదో సైతాన్ ఇదో తూఫాన్
1: ఇదో నా బంగారు పాప।

పిల్లలు లేకుండా మన జీవితం శూన్యం అవుతుంది. నిజంగా పిల్లలు మన ఇంట్లో ఉంటే ఎక్కువ ఆనందం తెస్తుంది. పిల్లలు నవ్వు, పిల్లల నవ్వు ఇంటిని స్వర్గంలా మారుస్తుంది. పిల్లల చిన్న అడుగుల్లో కూడా పెద్ద కలలు ఉంటాయి. అలాగే పిల్లలతో గడిపిన క్షణాలు అమూల్యమైనది.

పిల్లలారా, ఈ వీకెండ్న మీరు ఏం చేస్తున్నారు? మంచిగా సమయం గడపండి మీ తల్లిదండ్రులతో, మీ మిత్రులతో, మీ బంధువులతో. మంచిగా సమయం గడపడం ఎంతో ముఖ్యమైనది మన జీవితంలో.

పిల్లల మనస్సు ఇది అద్దంలా నిర్మలం. పిల్లలు చిన్నవాళ్ళు అయినా ఆనందం ఎంతో పెద్దది. పిల్లల చిరునవ్వు రోజును అందంగా మారుతుంది. పిల్లలు ఉంటే మన ఇల్లు పండగగా ఉంటుంది. నిజంగా పిల్లల ప్రేమ స్వార్థం లేనిది. పిల్లలు ఇంటి ఆశ ఇది ఆనందమే ఆనందం.

बालानंदम बालानंदम సంగీత ప్రియులారా, విశేషంగా మన ముద్దు పిల్లలారా, ఈ మధ్యాహ్నపు వేళ మన బాలానందమనే తెలుగు కార్యక్రమంలో ప్రసారం చేస్తున్న పాటలన్నీ ఎంతో మెచ్చుకుంటున్నారని ఆశిస్తూ ఉంటున్నాను.

పిల్లలతో ప్రతిరోజు కొత్త జ్ఞాపకం ఉంటుంది. పిల్లలు మన భవిష్యత్తు, తమ భవిష్యత్తు. ఎంతో గారాభంగా, ఎంతో ఆనందంగా, ఎంతో అద్భుతంగా తల్లిదండ్రులు తయారు చేస్తారు. నిజంగా పిల్లల అమాయకపు మాటల్లో ఇది మధురంగా ఉంటుంది.

సంగీత ప్రియులారా, ముద్దు ముద్దు పిల్లలారా, మన కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తున్నది. 1 గంట దాకా మన కార్యక్రమం వింటూ ఆనందించండి.

స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక మా ప్రియమైన శ్రోతలందరికీ మా సప్రేమ నమస్కారం. ఈ శనివారం రాత్రి పూటలో ఎంబీసీ రేడియో M2 ఛానల్ మీద మీకు స్వాగతం పలికరిస్తున్నది మీ చెల్లమ్మ గిరీశాలిని. నేటి కార్యక్రమంలో మీకోసం కొన్ని అందమైన పాటలు ప్రసారం చేస్తున్నాను, వినండి. కొన్ని ఇంపైన సినీ పాటలు మీ ఆనందం కోసం.

ఈ రోజుల్లో జీవితం చాలా బిజీ బిజీగా ఉంది కదా. అందరూ ఎల్లప్పుడూ హడావిడిలోనే ఉన్నారు. అది వేగంగా పోతున్నది ఈ కాలం. కానీ ఒక విషయం ఆలోచించాలి, మన జీవితం అమూల్యమైనది. మన సంబంధాలు, మన సమాజం మనకు దేవుడిచ్చిన కానుక. ఎంత బిజీగా ఉన్నా కనీసం ఒక 2-3 నిమిషాలకు దేవుడిని స్మరించి ఈ జీవితానికి కృతజ్ఞతించాలి.

0: మీ స్వరాల వేదిక కార్యక్రమంలో మీ చెవులకు విందు అందించే పాటలే ప్రసారం చేస్తున్నాం. అయితే రాబోతున్న పాట మీకోసం, ఆనందించండి.
1: సినబాయ్, ఆ సిండు వాటర్ అందుకో.

0: ఇక్కడ ఎవడ బాధలు గాడే లిరికరే రాసుకోండి మార్తెట్టి పాడండి.
1: ఆ కుర్చీని మార్తెట్టి.

ఈరోజు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి జన్మదినం. తన సహజమైన నటన, సున్నితమైన భావ వ్యక్తీకరణ, వినయంతో కోట్లాడి అభిమానుల హృదయాలను గెలుచుకున్న మహేష్ బాబు గారు తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. కుటుంబ విలువలను ప్రతిబింబించే పాత్రలతో పాటు సామాజిక సందేశం కలిగిన చిత్రాల్లోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. ఈ ప్రత్యేక సందర్భంగా మహేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు మంచి ఆరోగ్యం, ఆనందం, మరెన్నో విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇక రాబోయే పాట ఆయనకే అంకితం.

ఇంతటితో నేటి చిట్టి ప్రసారం పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి కృతజ్ఞతగా ఉన్నాము. ఇక మీ చెల్లమ్మ గిరిశాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు, శుభరాత్రి.